0: పంజే నమస్తంగా పంజే
1: నమస్తంగారే నమస్తంగా పారే
0: నమస్తం సుయక నమస్తంగా నేక
1: నమస్తంగా పుత్తే నమస్తంగా జూపే
0: నమస్తంగ నికర్మే నమస్తంగ నిపర్మే
1: నమస్తంగ